0: గారే గారే
1: ఏ తరబడజే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టా
0: గారే గారే
1: ఏ సూర కి తరజే ఏ సూర ఇన్నాయా ఏదు ఏ ఏ కచతుర నార అమ చోడగనే